శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం. విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలందరికీ నమస్కారం, స్వాగతం. మధ్యాహ్నపు వేళ అలవాటు ప్రకారంగా శనివారం నాడు బాలానందం అనే తెలుగు కార్యక్రమం ప్రసారం చేస్తాం. విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలందరి కోసం సెలవు రోజులు గడుపుతున్నారు కదా. వీకెండ్ ఉంటుంది, ఇంకా ఈ చలికాలంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మంచిగా తిని ఇంకా జాగ్రత్త తీసుకోవాలి. పదండి శ్రోతలరా, మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం.

బాలానందమనే తెలుగు కార్యక్రమం విశేషంగా మధ్యాహ్నపు వేళ ప్రతి శనివారం 45 నిమిషాలకు మన బాలల కోసం. బాలల నవ్వులు ఇంటికి నిజమైన ఆనందం కదా.

0: బాల్యం జీవితంలో తిరిగి రాని మధురమైన జ్ఞాపకం, పిల్లల చిరునవ్వులో స్వచ్ఛమైన ఆనందం దాగి ఉంటుంది. ప్రతి శనివారం నాడు ఇదే సమయం ఇదే ఛానల్ మీద మన బాలానందం అనే తెలుగు కార్యక్రమం ప్రసారం చేస్తాం.
1: లేడు లేసి కూర్చో, లాస్ట్ బెంచ్ ముందు మొహం
2: టిఫిన్ బాక్స్ సర్ది చూడు, ఆయన చెయ్యి యూనిఫామ్
1: మెస్ క్లాస్ నీల్ డౌన్ బెంచ్ మీద ఎక్కి చూడు,
2: లేట్ నైట్ పాలిష్ చెయ్యి, కుళ్ళు సాక్స్ వాష్ చెయ్యి,
1: డైలీ లేట్ గెట్ అవుట్,
2: నైట్ డౌన్ వికెట్,
1: హోంవర్క్ ఎస్కేప్,
2: డైలీ ఇదే టార్చర్ అండి,
1: చిలికి బిచిలికి
2: బింబిలికి బిలాబీ.

ప్రతి పిల్లలో ఒక అద్భుతమైన భవిష్యత్తు దాగి ఉంటుంది. బాలల మనలు మనస్సులు పువ్వుల స్వచ్ఛమైనవి. పిల్లలతో గడిపే ప్రతి క్షణం జీవితంలో అద్భుతంగా ఉంటుంది కదా. మధురమైన జ్ఞాపకం ఉంటుంది బాలలలో పిల్లలతో గడిపే ప్రతి క్షణం.

మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మంచి మంచి పాటలతో మన కార్యక్రమం ప్రసారం చేస్తూ మీ అజయ్ వందన మీతో ఉంటుంది ఈ 45 నిమిషాలకు.

శ్రోతలారా, బాలల ఆనందమే తల్లిదండ్రుల నిజమైన సంపద. మన పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా తమ జీవితం గడుపుతూ ఇది తల్లిదండ్రుల నిజమైన సంపద.

పిల్లలను ప్రేమతో పెంచితే వారు ప్రేమను పంచి మనుషులుగా ఎదుగుతారు. బాలల మాటలో అమాయకత్వం, నవ్వులో ఆనందం ఉంటుంది. ఇంతేకాక బాల్యముంటే బాధ్యతలు లేని స్వేచ్ఛ ప్రపంచం.

గుర్తించుకోండి శ్రోతలరా, ఈ మధ్యాహ్నపు వేళ మన బాలానందమని తెలుగు కార్యక్రమం విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలందరి కోసం ఈ శనివారం నాడు విశేషంగా ఈ సెలవు రోజులు ఈ చలికాలంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఎంతో చలిగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగా ఉండాలంటే మంచి జాగ్రత్త తీసుకోవాలి.

పిల్లలతో గడిపిన సమయం జీవితంలో అత్యంత విలువైన సమయం కదా. ప్రతి పిల్ల కళను గౌరవించాలి, ప్రతి అడుగును కూడా ప్రోత్సహించాలి. అలా పిల్లలు ఎంతో బాగా పెరుగుతారు.

సంగీత ప్రియులారా, మధ్యాహ్నపు వేళ మన బాలానందమనే తెలుగు కార్యక్రమంలో ప్రసారమవుతున్నది. మీకోసం మంచి మంచి పాటలు మన కార్యక్రమం విని ఎంతో మెచ్చుకుంటున్నారని ఆశిస్తూ ఉంటున్నాను. 1 గంట దాకా మన కార్యక్రమం విని ఆనందించండి.

హృదయం చిన్నది అయినా దాని జ్ఞాపకాలు జీవితాంతముంటాయి. పిల్లలకు ఇచ్చే గొప్ప బహుమతి ప్రేమ, సమయం, ఇవి మంచి విలువలు. ఇంతేకాక బాలల నవ్వులు పూసే చోటే నిజమైన ఆనందముంటుంది.

అయితే శ్రోతలరా, మన ఈ మధ్యాహ్నపు వేళ మన బాలానందమనే తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలని ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ సమయం సమీపిస్తున్నది మన కార్యక్రమం పూర్తి చేయడానికి. వందనా మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: మా ప్రియమైన శ్రోతలకు మా నమస్కారములు మీరు బాగున్నారా ప్రస్తుతం ఎంబీసీ రేడియో ఏఎం 2 ఛానల్ మీద మీ స్వరాల వేదిక కార్యక్రమం ప్రసారమవుతున్నది ఇవాళ మీ చెలి గిరిశాలిని మీ సేవలో ఉంటుంది అయితే ఈరోజు రాత్రి మనస్సుకు హాయినిచ్చే మధురమైన తెలుగు పాటలతో కలిసి ఈ అందమైన ప్రయాణాన్ని సాగిద్దామా మరి ఆలస్యం ఎందుకు మన తొలి గీతంతో ఈ సాయంత్రాన్ని మరింత మధురంగా మార్చుకుందాం

శ్రోతలు, ఈ శనివారం రాత్రి వేళలో మీరు సుఖంగా, ప్రశాంతంగా, ఆనందంగా, క్షేమంగా ఉన్నారని కోరుకుంటూ మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.

జీవితంలో పెద్ద విజయాలు సాధించాలంటే ముందు చిన్న చిన్న మంచి అలవాట్లు పెంపొందించుకోవాలి అంటారు. ప్రతిరోజు కొద్దిసేపు కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడడం, ఒక మంచి పుస్తకం చదవడం, మనస్సుకు ఇష్టమైన సంగీతాన్ని వినడం, ఇవన్నీ మన మనస్సుకు ప్రశాంతతను ఇస్తాయి. ఈ రాత్రి మీరు కూడా మీ కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్నారని ఆశిస్తున్నాను. మరి ఇప్పుడు మరో అందమైన తెలుగు గీతాన్ని వినేద్దాం.

సంగీతానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. అది మన జ్ఞాపకాలను మేల్కోపుతుంది, మనసులోని బాధను తగ్గిస్తుంది, ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ఎంత బిజీ జీవితమైన రోజులు కొద్దిసేపు మనస్సుకు ఇష్టమైన పాటలు వింటే మనస్సు ఎంతో తేలికగా అనిపిస్తుంది. అందుకే ఈ రాత్రి మీకోసం మరొక మధురమైన గీతాన్ని ఎంపిక చేశాము. అయితే ఆస్వాదించండి.

ఆగస్టు నెలకు మనం స్వాగతం పలుకుతున్న ఈ సందర్భంలో ఈ కొత్త నెల మీ అందరి జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం, విజయాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి కొత్త నెల మనకు కొత్త ఆశలను, కొత్త అవకాశాలను తీసుకువస్తుంది. ఈ ఆశలను నిజం చేసుకునే దిశగా ప్రతిరోజు ఒక చిన్న మంచి అడుగు వేయాలని సంకల్పిద్దాం. ఇప్పుడు మరో చక్కని పాటతో ముందుకు సాగుదాం.

0: నీ బ్యాక్ ఏంది
1: నువ్వు కాఫీ షాప్ కి నేను కాఫీ షాప్ కి వెళ్తున్నామా పద ఆ రూట్ లో అలా వెళ్ళొచ్చు కదా
0: అట్ సైడ్ చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి అందుకే వెళ్దాం
1: పర్లేదు వెళ్ళు

0: ఆంటీ తినేవరు మీ సిస్టరా
1: ఇలాంటి బిస్కెట్లు నాకు చాలా మంది వేశారు మ్యాటర్ ఏంటో చెప్పు
0: ఏం లేదు ఆంటీ
1: ఇంకో ఇడ్లీ పెట్టు
0: తినేసల్లు
2: మై దిస్ ఈస్ రేడియో మార్చెస్
3: న్యూహావ్
4: అస్సలాము అలైకుం
5: नमस्कार
6: आप सभी का।